దుందరగడత కదా గరిజం పరిగడత పరని పరిగడత తగదిరి మదగగ పబమ మద పబరి మద పబర పని దసనిరి దగరి మద చిక్కని దనిద తగరి దనిరి సరి దనిద దరి దనిద దనిద రంగం మద పబగ మద తగరి దనిద తగరి దనిద చెడ్డ మదిరి పబయిరిగ చెడ్డ దనిరి మేరి దనిద దనిద పబ పట్ట దనిద పబ ஜிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதனிதன